సకలనేస్తారాశ్వదీ మిథ్యాసన పరసం వర్మ ప్రీత నిరంజన దర్శవు పరత్రిఘనేత్ర సాధు సంత సంకీర్త కరణనాశనకమంద గురు ప్రసాద్ విఖ్య అపరహర మనకి వాహన బంధి టరాయంద్రీ చేత పంచ దోహతి రహిత నన్ను కుడి మధ్య కోసావ పర వ్యాసన సోజ ప్రస ప్రసాన్న విసన కుమయ తుఫి పేన కర్మ కరత హువయ నిహి కర్మ వ్యాసన కా నిర్మంతరం కహ కర కి ఇచ్ఛా నిహి వాచ కేవల భగత కీర్తన సంగ్రహత మాంతరంతర సిమరం గోపాలు సభు ప్రభుతి కృపాల దృఢ వ్యాసము పరం గత భగవతి భగవంత భగత కరం సగత్యాగ దోష సమానత విన సకల పరం కరుపు జ సకల పారదం సహ